ృఢభవజశ్రీజే మహామహేంద్రుజనీరయామి నమస్కారే నమోగ్రహేమేక్షేకం భద్రస్ నామ శివేంద్రుత్రేక్షిజైరంగైలాస్తాయ్యాధుల్యంగిష్టం హరగంధిగంధయేష్మభ్వన్నవోజీర్యోరద్రస్తృతిగంగస్థిరంజువాణిమోపాత్రుభుగ్రాజరస్తాంతుదేనాస్తామంగ్రమాణం ప్రతిదానావరుద్రవయంతం భూరేణాంగేస్తంభేజారాస్మే రాజా నిజాసంతరమాజా భూ చ

ప్రయామి సమస్యాకర్మేకి నమోక్షేమేక్షేకం భద్రస్ నామ శివేంద్రేష్ణ్యం అరగం దిగంతయసే స్వమభ్వన్నవోజీరస్వత్సృతం గతసంజువాణం భిగన్న భీమోపాత్రుభుగ్రాజరుద్రస్తాయంత్రేస్తాపం సుసేనా